0: ఈ కీర్తన తమగదే బాణిగ మాత శరీత తింఫల్ నో నీ బలం అఫేత గవత సౌడి బాకుండా సినిమ పూజ బతికింది పిసింది.
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori ekipa nebe servisu, hato brigadu wain, i adeus.